ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంద చరితం తవ నారదోపి భాషా సమగ్రమసత్కరచారరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం భృంగావళీ చ మకరందరస

బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం భాటీషు దేవి ఖగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికార మహిమా

తమోమి గిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే వినా

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాన శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల

కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిం స్వామిం సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిం స్వామిం సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సద్యో వికాసి సముదిత్వర సాంద్ర రాగ సౌరభ్య నిర్భర సరోరుప సామ్య వార్తాం సమ్యక్షు సాహస పదేషు విలేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకల శాత పద్ర వజ్రాంబుశాంబురుభ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సవదిక్రమమాదధానౌ కాంతావవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే లక్ష్మీమహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణు పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాకౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిగతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ

శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే